ప్రతిదానమిది ప్రతిత ప్రజే కళ్యాణి వేడపుర నాయక ధర్మపత్ని సత్యాయుధం నిజసుతాయ గుహాయ దాత్రీ శ్రీ కృష్ణ మారి గిరిజే తవ సుప్రభాతం.

తపాలిన దీసుకి స్వం తత్పూర్వ పల్గు సుధి నేత్రుపయా ప్రభునా యజ్ఞాది శక్తి నవకై నవరాత్రి కాలే శ్రీకృష్ణ మా

విశేషవాసుకి ముఖైకి సర్పరాజైకి సుసేవితే వల్మీఖ నిలయే కృష్ణ సర్పరూపే సుమంగళౌ శాంతరాకాశ విద్రాక్ష కామమీనాయ సాక్షిణి సప్తకల్యా కనిష్టాయై కృష్ణ మార్గై సుమంగళౌ భస్మాత్త పంచకృత్య యా శరీరతలవాసిని కుండలీయై చ బాలాయై కృష్ణ మార్గై సుమంగళం ద్రౌతై ద్రావిడైకి మంత్రైకి కుంభ రూప